ఆనవ్ ఒత్సికరించి నిన్న ట్రాంక్ నిన్న మందాలు నిఫ్యాన్ సరూఫ్ ఫైన్ జీసస్ మా మాన్ జావటర్ హైన్ జీసస్ మనూవన్ జావటర్ జెత్స్యాన్ యులతో హైనా డిమాండ్ మనూవన్ ఫ్యాన్ హైనా డిమాండ్ మమూజి అనవ్ Haina di mantan manafakanau Haina di mantan mahatan tiran salirinau Oh, yeah, yeah.